హలో, డొమెల్ నాది కాల్ కడాయిదా మన నాకు వచ్చి అవుతి కట్టవాయిదా ఓకే జీ బల్ కలర్ తరఫ్ తీ చేస్తారా సోక్తా ఇది కేమ్ జీ నాకు కాల్ కడాయిదా.